0: మీ ఆర్ గార్డింగ్ 41st సిరీస్ మీ దివే రాజ్ గేడు
1: అర్గుణ మింగే ప్రోగ్రామ్ తం హంజిఫా వాగోతుం దెం గెనస్తేని కీరత్ ఖుర్ఆన్ కు దివే తర్జమా కీరత్ ఖుర్ఆన్ కు దివే తర్జమా మేదు గెనస్తేని సూరత్ యూనుస్ 55వన ఆయతుం పషాయగిన్ ఇ సూరత్ గె 90 దేవన ఆయతు గె నియల తర్జమా విదాలు దువఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్
2: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్
3: رحمان وانت رحيم وانت الله گے اسم فلم فشاگنمے

అది మీ హార్గడింగ్ హెగ్గడ్ సర్వీస్ మినిట్ మీ దివ్య రాజ్యగడ్ అడు వెంకటేశ్ మీద నేను బాధ్యత హిందన మీదకి ప్రోగ్రామ్ గాడు మేము బాధకాలను మామూలుకి కురియద్దాం దారి ఖండముగా దరిఫుల ఏ తిరవని కీనంగా తిబ్బే బిల్లరకమ్మ ధర తివి కొద్దిన ఏ తిరు దినముగా కంతత కురవ్వ

0: నల్గొండ నొగటి సాడి సమీర్ సాడి సస్యకుందు మీ దివి రాజ్యగాడు దివి రాజ్యగాడు మిగడిగా అడగడం మేము కురియం మిగందని అదుగ రాజ్య ప్రోగ్రామ్ ప్రోగ్రామ్గా అదివేసి కురియం ఇతురు బేతకింగ్ భూరి ఏ బేతకు తెరేక మాద మాయకి బైన లక్వామి ఆయిలాతకు దోస్కమ్మబు మాయకు అడుగుని మేంగే దూహగ మౌలు అడుగుని మేము హాస్కో లఫ్మణి దూహా గుళే గుతుం అది మిగ ఇతురుం అవస్కళియకు గెజెట్ ఖీదుమైన్ ఫద బేతక బలాలాన ఖిద్మతుకు బయ మీదు అగన్ మేము ఖాస్కో లాఫ్మని గౌమి దారు లాసారు దిమంగన్న ఖిద్మెత్తకా గుళేగుతుం మిక మా గుళేగుతుం అది మాతో హోదుమం దన్నవాలని గౌమి దారు లాసారుకి కుయిరేట ఆమెనత్ సనీహా జలీల మాఫ్ కురబా ఆమెనత్ సానిహా జలీల అస్సలాం అలైకుం
1: వాలైకుం అస్సలాం
0: సానిహా మరి బుడ మాఫంగ్ ఎదంగేతో మరి బాజర్ హిందరకి ఎదంకీరెత్తో అల్హమ్దుల్లా అడుగు మేము హమ అదుగు రాజ్యాకి టీఎం సమరగ్ గదకు మితి బింగతో అది విదర్ద ఫనతో గౌమి దారు ఆసారు లిబెం హురి ఖిద్మత్ తాకి కుబాతో
1: అడుగు మేము ఎం గినాం కూడా ముంగెన్ దాని స్కూల్ తక టూర్ నాగా దేను దెన్ హమ మి కొల అన్న విజిటర్ డోంగ్ యాస్ టూర్ యొక్క రిక్వెస్ట్ కొద్ది నేను మమ్మీ కొలం టూర్ గైడ్ సమతి బేనే కొద్ది మేము సమ గైడెడ్ టూర్స్ నా గదేన దెన్ హమ వీల్ చైర్ ఎక్సెసిబుల్ వాడిన మీ కొలం బేను బే ఫుల్ ఉన్న వైఫై వెస్లీ బేన తీరిస్ మినిట దెన్ ఏ గీత డోంగ్ అడుగుని మేము ఈవెంట్స్ బాగా యాక్టివిటీస్ ఉన్నాన ఎగ్జిబిషన్స్ దెన్ ఏగితే దెన్ హమ కమ్యూనిటీ ఎంగేజ్ రేవు ఏ అడుగుని మేము వరబడు కమె
0: అది ఖిద్మత్ కంగ ఎదంకినతో బేను మా ఫరాత కుంకంత కురం చేయని
1: నికొలు హమ అడ్మిన్ మెయిల్ మెయిల్ కొలం చేయని అడ్మిన్ ఎట్ హెరిటేజ్ డాట్ ఎంఈ డాట్ జిఓఈ
0: అది దెన్ కుబతో కమ దారు ఆసారు హుళి ఫహున్న దోస్తక కి కొం గడితక గతో హుళి ఫున్నాని
1: దారు ఆసారు హుళి ఫహున్న అని హెందు నది హే కొం హవిరు హతరె జహన్ దెన్ దెన్ నికొలు టికెట్ విక్కని తింగడి బావన్ దెన్ ఎహమి మహతరే జహైర్గన్ టికెట్ ఎన్ హుగనే మెన్ తింగడి బాయ టికెట్ కౌంటర్ క్లోజ్ కురాన దెన్ అషారవన దువ హఫ కొమ హొని హిర దువ హకస్ నికొల హులువాని నివగుతు అది మిదని హఫ్తాక్ ఫస్ట్ దువ హులువ మె కమారం అవహ హఫ్తాక్ హదువ హులువేన
0: గోమిదారుల్ ఆసార్ బలం బేను మా ఫరాక్తక మిహర్ మి అల్గనస్ బలాలం బేను వే బకీనతో ఏ ఫుర్సతో ఉన్నాని
1: హమ మి కొల హులువ ఫన గడిగ మి కొల వడైన నమవి దెన్ టికెట్ నగైగ హమ వదవేన కొమిద ఫులకవే
0: మిహర్ ఫతురు వరిన్న అది దివే హి రైతున్న టికెట్ కు తఫాతోళె నికెనతో
1: ఇన్న ఫుదే వడిక తఫాత మిహారు దివే హి రైతెన్ అషారా హరు మతి కొమ బెఫుల కేనని ఫన్ సర్వీస్ రుఫియా అషారా హరా ఫస్తహరా దేస దెగ మినని విహి రుఫియా దెన్ స్టూడెంట్ టున్న ఇన్న స్టూడెంట్ కార్డ్ దెక్కే విమ ఫనల రుఫియా టికెట్ గనేవెన్ దెన్ ఫస్తహరు దశగ దివే హి కుదిన్న ఇన్న ఫ్రీ కొమ వదవే ಪತುರು ವೆರಿನ್ನ ಮೇನ್ನನಿ ಅಣೆ ಆಶಾರ ಹರ ಮತೀಗ ಬೇಫುನ ಸತೇಕ ಫಲ್ತಾಸ್ ಫಸ್ಟ್ ರುಫಿಯಾ ದೆನ್ ಫಸ್ಟ್ ಹರ ಆಶಾರ ಮೇನ್ನನಿ ಹೈದಿಹ ಅಲ್ ರುಫಿಯಾ ದೆನ್ ಹಮ ಫಾರಿನ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಸರ್ವಿಸ್ ಮೇನ್ನನಿ ತಿರಿಸ್ ರುಫಿಯಾ ದೆನ್ ಅದಿ ಅಳು ಫಾಲ್ ಕೊಲಂ ಬೇನು ಫಸ್ಟ್ ಅಳಸ್ ಫಸ್ಟ್ ಹರ ಮತೀಗ ಬೇಫುನ ವೆಸ್ ಮಿಕೊಳ ವಡನೆ ವೆನ್ ಬೇಫುನ ಟಿಕೆಟ್ ಫ್ರೀ ವಾಣೆ
0: ಮೇರ ಗೌಮಿ ದಾರುಲ್ ಆಸಾರ್ ಬಲನ್ ಜಿಯಾರ ಕುರಾ ಫರಾಕ್ತಕ ಕೊಬಾತೋ ದಿವ್ವಂ ಬೇನು ಮಿಲಮ ಮೆಸೇಜ್ ಅಕ್ಕಿ కొంకొం కంకమకతో ఎబె ఫుల్ సమాలు అంజేన్
1: సమాలు అంజేన్ మే హరు మికొలు గొన్న ఎవె సెచ్చెక అతెన్ను లెవెన్ ద ఫోటో నే గెవెన్ ఎకమ్ నా గైడు గ ఫ్లాష్ కొన్న నునెగెన్ ఎవె ఫోటో ఏ దెన్ హురి హ మికొలు గాలుగన్ మెన్న హురి హచ్చె కే సమవర ముహిము వెచ్చె సేహే మి మతి బె ఫుల్ మడన్న వా ఫహమ ఎసె త బలవల మె కళుగన్ మెన్న మరు ఫావజ వా ఫమ
0: దారులాసారు బలం జియార కుర ఫరాయితక మీ దారులాసారుకు ఉన్న గది మీ తకెచ్చా మీ కంత తక గుళేగుతూ మౌలుమ దివ్వం కంతకినతో ఉండండి
1: మీకు కొమ్మె ఫ్లో ఎగ్గా వేసి గైడ్స్ తీబేనే దెన్ హమ ఫుడ్ తమ వదలా ఫేస్ ఎవే ఫుల్ కాడిగా బుణె రిక్వెస్ట్ కొల్లి మై టూర్ నగాదేనే దెన్
0: అది వర బుడే శుక్రియా ఇంకే తో వాకి వెళ్ళానమే
1: మరాబా
0: ade darul asar for ko de ba khidmat ka gule ko tum arun mena maul ma te be darul asar ge koireta amna sani sani a jalil kadin nokad fansas de minit fansas 3 sekund me di rajye gado
2: aduge khas
0: ಅದು ಖಾಸ ಸಮೀಪ ಅಮೆದು ಮೆ ಖಾಸ ಕೊಲ್ಲನಿ ಕೌನ್ಸಿಲ್ ತಕ ಬೈ ಮಸಸ ತಕ ಕುರಿ ಗೆಂದ ಕಂತ ತಕ ಎಗು ತುಂದೆ ಹಸ 20 ಜೂನ್ ಹೈವ ಹುನಿರ್ ದೋ ಬೆ ಮಹಂ ಜಿ ಫಾ ರೈತುಂಗ ಮಜ್ಲಿ ಹುಕೆ ಹಿತದು ಉತುರ್ ದೈರಾ ಬೈ ಎಲೆಕ್ಷನ್ ದೇ ಹಸ ಬಿ ಹುಕ ವೋಟ್ ಲನ್ ರಿಜಿಸ್ಟ್ರಿ ಫಾ ತನ್ನೂ ಎಹೆನ್ ತನಕ ನೋ ತರಶಕ ವೋಟ್ ಲು ಮಟ್ಟಕ ರಿಜಿಸ್ಟ್ರಿ ಉಮ್ಗ ಫುರ್ಸತ್ ಮೆ ಸಾದವಾ ಬ್ರಾಸ್ವತಿ ದೋ ಗೆ ಹೆಂದನು ದಿಹಗಡ ಸುಮ್ಮಿಟಂ ಫೆಶಗೆನ್ ದೇ ಹಸ 20 ಮೆ ಅಶಾರವಾ ಹೋಮ ದೋ ಗೆ ಮೆಂದುರ್ ಫಹು ಎಗ್ಗಡ ಸುಮ್ಮಿಟಗೆ ನಿಯಲ ಹುಳುವಾಲಾನ ಮೀ ಮುದ್ದತ್ಗೆ ತೆರೆಗ ರಿಜಿಸ್ಟ್ರಿ ಮಂಗ್ ಆನ್ಲೈನ್ ಕೋ ಫಾರ್ಮ್ ಹುಸೇಳೇನಿ ಸಾದಮೇವಾ ಬುರಾಸ್ವತಿ ದೋಗೆ ಹೆಂದನು ದಿಹೆ ಕುಂ ಫೆಶಿಗೆಂ ಅಶಾರ ಮೇವಾ ಹೋಮ ದೋಗೆ ಮೆಂದುರ್ ಫಹು ಎಗ್ಗಡ ಸುಮ್ಮಿಟಗೆ ನಿಯಲಂ ಅದಿ ಫಾರ್ಮ್ ಹುಸಾಳಾಯಿರು ಎಲೆಕ್ಷನ್ಸ್ ಕಮಿಷನ್ಗೆ ರೀ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಪೋರ್ಟಲ್ಗೆ ಫಾರ್ಮ್ಗ ಅಹುರಿಹ ಮಾಲುಮಾತೆ ಫುರಿಹ ಮಕುರ ಮಾಣಿಕಮ ಎಲೆಕ್ಷನ್ಸ್ ಕಮಿಷನ್ ಮಾಲುಮಾತು ದೆಬ್ಬ ಗಾನೂನ್ ನಂಬರ್ ಹತ್ತೆಂ ಒಬ್ಲಿಕ್ ದೇಹಾಸ್ ದಿಹೆ ದಿವೆ ರಾಜ್ಯಕ್ಕೆ ಇದಾರಿ ದಾಯರಾತ ಲಾಮರ್ಕುಜಿ ವಸೂಲು ಹಿಂಗುಮ್ಗೆ ಗಾನೂನ್ಗ ಆಗುತ್ತಿಗೆ ಮತ್ತಿಂಗ್ ರಾಜ್ಯಗ ದಿರೋಳೆ ವಿದೇಶಿ ಮಸಕೆತ್ತರಿಂಗ್ ಎ ದಫ್ತರಿಗೆ ರಿಜಿಸ್ಟ್ರಿ ಕುರ್ಮಟ್ಟಕ ಮಿನಿಸ್ಟ್ರಿ ಆಫ್ ಹೋಮ್ ಲ್ಯಾಂಡ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಅಂಡ್ ಟೆಕ್ನಾಲಜಿ ಕುರಿಯಗಿದ ಆಪರೇಷನ್ ಕುರಂಗಿಗೆ ದಶುಂಗ್ ವಿದೇಶಿ ಮಸಕೆತ್ತರಿಂಗ್ ದಫ್ತರ್ಗ ರಿಜಿಸ್ಟ್ರಿ ಫನುವಾ ಫರಾಯತ್ತಕ ನಿಲಂದೆ ತೊಳೆದು ಕುಂಬುರಿ ಹುಳುದಲಿ ಕೌನ್ಸಿಲ್ಗೆ ಇದಾರ ಬಡಾಯಗನ್ ರಿಜಿಸ್ಟ್ರಿಯುಮ್ಗ ಫುರ್ಸತ್ ಮಿಹಾರ್ವಣಿ ಹುಳು ಅಲಾಫ ಅದಿ ಕೌನ್ಸಿಲ್ಗೆ ಇದಾರಿ ಮೊಜಫುಂಗೆ ದತಿಕಂ ಮಿ ವಗುತಂ ಹುರುಮಾಯಿಕು ಮಸಕೆ ಕುರ್ಮ ಹಂಜೈಫಣಿ ಕೊಮ್ಮೆ ರಸ್ಮಿ ದ್ವಹೆಗ್ಗೆ ಹೆಂದೂನು ದಿಹೆಕುಂ ಬಾರಿಯಕ್ಕಮ ಬಿಸ್ ಕೌನ್ಸಿಲ್ ಮಾವಲು ಮಾತ್ತೆವ್ವ ಕೊಮ್ಮೆ ದ್ವಹಕ್ಕು ಎಸ್ ಕೌನ್ಸಿಲ್ಗೆ ನನ್ನೋಟ್ ಕೊರವ ತರ್ತೀಬು ಎಮೆ ಗಿನವೆಗೆ ದಿಹೆ ಫರಾತ್ತ ಎಖಿದ್ಮೆ ದೇಗುತಂ ಮಿಯಣಿ ಹಂಜೈಫ ಅದಿ ಮಿಗೆ ತುರು ಫಾಹಕೊಲ್ಲಂ ರಾಜ್ಯಗೆ ಹುರಿಹ ಕೌನ್ಸಿಲ್ ತಕಗಸ್ ಮಿಹಾರ್ ಮಿವಣಿ ಮಿಗುತ ಮಿಯುಲಾನ್ ಕುರವಾಫ ವಿದೇಶಿ ಮಸಕೆತ್ತರಿಂಗೆ ದಫ್ತರುಗ ಮಿ ದಫ್ತರುಗ ಎದ್ದಫ್ತರಿಗೆ ರಿಜಿಸ್ಟ್ರಿ ಕುರ್ಮಟ್ಟಕ ಹೋಮ್ ಲ್ಯಾಂಡ್ ಕುರವಬುಂ ಗೆಂದೋ ಅಮಸಕೆತ್ತಕ ಬಾರು ದಿನ ಮುಗತು ಎಕಮಂ ಎದು ಅಲ್ಗಣ ಮೆಂಗ್ ಅದುಗ ರಾಜ್ಯಗೆ ದೇಂಗ್ ಕುರಿಯಂ ಹುರಿ ಬ್ಯಾತಕ ಏಕೀಕ ಕುರಿಯದ್ದಾನಿ ಅಣಕ ಶ್ರೀತಿ ಲವ ಎಕಫ

0: తీర్చవి కీరితురువాణికేవు.
1: దునియేగే హతరు బితు
2: రాచేగే ఉతురా దెఖును
1: ఖబరా మౌలుమాత్
2: ఒట్టు మెన్నితి సవ్వీస్ గడీరు
1: దివహి రాజ్యేగే అడు
2: ఎంఘా సతర్స్తేక 40 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ 98 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్.

0: ಹಿದಾಯತುಗೆ ಮಗು.
1: మీ హారు గడి రే గండు హగ్గడి సాళిస్ ఫస్ట్ మినిట్ మీ దివ్య రాజ్య గడు మీ గడి గాడు గడి మీ దండ వాళ్ళని సరుకారు గేవులాన్ ఫెమిలీ కోట్ మాల్ దివ్య రాజ్య ఇవులాన్ నంబర్ సతేక సాళిస్ హై బీ ఫై ఒబ్లిక్ పిఎస్ఎం ఒబ్లిక్ దేహస్ సబ్బిస్ ఒబ్లిక్ నుయ్ ఇవులాన్ సీన్ హితదు లామి ఆగే ఆగే ఐడి కార్డ్ నంబర్ ఏ సుమెత్తిన దే హై దేంగ్ హై అహ్మద్ సలీమకి మికోటం హుషైల్ ఫావా మసలకా గుళిగెన్ హాజిర్ కురం బేణువే హాజిర్ నుకురే ఫావా మిహికే వీమా అహ్మద్ సలీం మాలే గణువత రాజ్య తెరే రషిగ్గా హురినమ దెదువగ తెరేగా ఫెమిలీ కోటం హాజిర్ వుమ అహ్మద్ సలీమం అంగమే అది రాజ్యం బేరుగా హురినమ తిందోగ తెరేగా ఫెమిలీ కోటం హాజిర్ వుమ నువత కోట మువామలా కురుమ అహ్మద్ సలీమం అంగమే అది మీ ముద్దతుగా అది మీ ముద్దతుగ తెరేగా మీ కోట అహ్మద్ సలీమం హాజిర్ నువెజ్జనమ నువత కోట మామలెక్కొఫా నువాణమ అహ్మద్ సలీంగ గైడ్ హాజిర్గా మసల హింగాణి మేణకంవెస్ అంగమే సబ్బిసుల్ గైదా సాదస్టిక్ సాళిసతే సాదమే దిహా సబ్బిస్ మిహారు గడిం హెగ్గడి సాళిస్ హమినటు మీ దివిరాచే గడు
2: అంగాది ఉంగన్నాది మునిఫోయి ఫిలువా దినుముగా
3: తెదువెరి కమ్మాయకు
2: ఎక్కువెరి కమాయకు
3: ఏరువెస్ మిహారువెస్ రైతున్నాయకు రైతున్నా ఎమ్మె గాతుగా దివేరాజ్యకి అడు
2: ఎంహా సతర్స్తేక సాళిస్ నుయ్ కిలోహర్ట్స్ మీడియం వేవ్ అడ్డిహనుయ్ మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్

0: హలో హలో కాకు, అది
1: నేంగుణ
0: కాహరి వాహకెన్ను దక్క బావణి ీ
1: కాకు
0: హందాం వెచ్చే అర్హం తెగిజ్జే కొన్ దుహెన్ హబరిన్ నువాత ఏమి మతిన్ హందాని విస్ నుహున్నాను షక్కెన్నే హమ రంగళవ్వెస్ హందాం వెజ్జే ఏ కీనిన్ హాలు కొంతాకు మిహురి హా దో హోళుని ఓ ఎహెన్ దో కీని మగే నంబరు లిబుని లిబిదాని లిబిదాని తీ రంగళ వాహకే లిబిదాని హమ ఏకమకు
1: ఏకమకు మికమకు బాబా మిహారు మితివి ఫోను వేస్ బద్దల్ వస అల్హమ్దులిల్లాహ్ దెం ఉడవల మాకే ఎక్వరియా గహాద్ కహినే
0: అల్హమ్దులిల్లాహ్ హాలు రంగళు ఏకమకు వర షకువాయ బుహరింగి
1: మండు జహాద
0: హామతే దికే స్కూల్ ని ముమాయ కి గాల గొతక గెల్లి జెవియా కీపికింత
1: మషెన్ను గెల్లె లోఫా మిహున్నకి కొబ్యాతో బదాలి
0: హోదాని గొతెవ్వెస్ నేంగుణు తిక కురం వెజ్జె కొమ్మెహెం వెస్ ఎమ్మెన్ హాద దురు వెజ్జే మిహారు సమీరా ఎకని మిహారు ఫెన్నని మీద ఫెషికి అర్హం వెస్ ఫెన్నానిక మంగ ఉంబీద్ కురంగి
1: ఫెన్నాని హమయ్య అకేం ఫెన్నానిక ఫారీ కురం వికమకి ఎమ్మెం ఎక్ కురం వి ఇక వాణిత
0: హింగా ఉలేమా సమీరాగే హి హోదాని ఏనే హింగే నెమ్మిన గుడేని గువ్వెస్
1: మస్తదేన్ని ఆరిన్ తడా గడి హమ జస్సఫ పునాన ఏ దెన్ బాఫణి
0: ఓకే బేబీ ఉలచేది
2: ತುಗ ಇಫಾ ಬಲ ಅಂದಿರಿ ಮೆಚ್ಚಿಗೆ ಜಹಿದಾನನ್ನು
3: ಎಮ್ಮೆನ್ ತಿತ್ತಿಬಿ ಅಂದಿರಿಗ ಕೀನೆ ವಿಫಾ
2: ಮಿಹೆನ್ ಮಿಹೆನ್ ಮಿಕೊಳಂ ಆದೆ ಬಲ
3: ಮಿ ಅಂದಿರಿಗ ಕೊಂತಾ ಕತ್ತಿ ಗೆಂದನಿ
2: ಮಿಕೊಳಂ ಆದೆ ಬಲ
4: ಅಮಿತಾ ದೆ ಮಮ್ಮ ಇಜಿಂದೆ
3: ತೊಂಬೆ ಕಾರಿಗ ಬ್ಯಾಂದಂ ವೇಗಂತ ಮಮ್ಮ ಮಿತನತ್ತಿ ಗೆನೈ ಕೊಬಾ ಹುವೇನ
4: ಏನ ನೆಗ್ಗೆಯಕು ವರಂ ಮುಹಿಮುಕವೆ ದಿಮಾಗೆ ಬೇರೆ ಗೊಸ್ರಿ
3: ಏಕುಂ ಕಮೆ
2: ಜೊಬೆಂ ಹೋದಣಿ ಕಣ್ಣೆಗೆ
3: ಕೀಕೆ ಜೊಬೆಕೆ ತೆದೆಂಗುಮರು ಕೊಂತಕ ದಿಯೈ ಹುವೆನ
4: ನೇಂಗೆ ನುಮುಡೆ ದಿಯತಾನೆ
3: ಕಿಹಿನೆಂ ಅಮ್ಮಾರಂ ಎಂಗುನಿ
2: ಆಹಾರಂ ಹೀಕುರಿ
4: ದೆಂಗಮ ಹೀವಾ ಹೆಚ್ಚಬಳು ಜೇತ
3: ದೆಂ ಬಲಾಬಲ ಮಿ ಕರಂಟ ವೀಗೊತೆ
4: ತೆದೆಕೆ ಅಮ್ಮಾರ ಬಯಾಬೆ
2: ಆ ಮಿ ಬಲಾಲನಿ
3: ಮೀ ಕೊಂಕಮೆ
4: ಮೀ ಮೀ ಮಮ್ಮಯ
3: ಎಹೆಮ್ಮೆಗೆಂದು ಅಮಿತಂಗೆ ಕೊನ್ನಿವ್ವಾಗಂತೆ ಬಂತಿಸಿವಿ.